0: సుబ్రహ్మణ్య శర్మ ఆన్ వయలిన్ అండ్ డాక్టర్ యెల్లా వెంకటేశ్వరరావు ఆన్ మృదంగం.
1: కార్యక్రమంలో ముందుగా వినండి జయ జయ స్వామిన్ నాటరాగంలో నారాయణ తీర్థ తరంగం ఆదితాళం.
0: The duo begin their vocal recital with a tarangam of Narayana Tirtha. Jaya Jaya Swamin in Ragnata said to Adital.

0: ఇప్పుడు వినండి శ్రీ స్వామి నాదాయ నమస్తే ఖమాస్ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఖండచాపు తాళం.
1: లిసన్ టు శ్రీ స్వామి నాదాయ నమస్తే, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ ఖమాస్, హియర్ టు ఖండచాపు తాళం.

0: ఇప్పుడు వినండి సరస్వత్యా భగవత్యా సంరక్షితోహం ఛాయాగౌళ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి తిరుపుట తాళం.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar. Sarasvatya Bhagavatya Samrakshitoham in Rag Chaya Gaula, set to Triputatal.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఇంత తామసమైతే త్రిపుట తాళం
1: లిసన్ టు ఇంత తామసమైతే ఎ కంపోజిషన్ ఇన్ రాగ సావేరి కంపోజ్డ్ సేమ్ త్యాగరాజ సెట్ టు త్రిపుట తాళం

0: ఇప్పుడు విని శ్రీరాగంలో శ్యామశాస్త్రి కృతి కరుణ జూడ ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ శ్రీ కరుణ జూడ, కంపోజ్డ్ బై శ్యామశాస్త్రి, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బివి రామన్ శ్రీ బివి లక్ష్మణ్ల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You were listening to a Karnataka classical vocal duet by Shri B.V. Raman and Shri B.V. Lakshman. They were accompanied on violin by Shri Kokunda Subramanya Sharma and on Murdangam by Dr. Yella Venkateshwar Rao.
0: Karnataka Sastri Sangeeta Karyakramamlo Shri Balijepalli Ramakrishna Sastri Ganam Vintaru. Vadya Sahakaram, violin pai Shri Dwaram Satyanarayana Rao, Murdangam pai Shri Varanasi Kali Prasad Babu.
1: You will now listen to a Karnataka classical vocal recital by Shri Balijepalli Ramakrishna Shastri. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on Mridangam by Shri Varanasi Kali Prasad Babu.
0: Karyakramamlo Munduga Vinendi Varasiki Vahana Ragam Supradeepam Aditalam Tyagaraja Swami Kruti.
1: Listen to Varasiki Vahana, a composition of Tyagaraja in Rag Supradeepam, set to Adital.
2: Varasiki

0: ఇప్పుడు వినండి మానస గురుగుహ రూపం ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆనంద భైరవిరాగం రూపకతాళం.
1: You will now listen to Manasa Guru Guha Rupam, a composition of the Swami Dikshitar in Rag Ananda Bhairavi, set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరగా వినండి నాచికే కోళబేళ సురటి రాగంలో పురేందరదాసు దేవరనామ ఆదితాళం.
1: శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద దేవరనామ ఆఫ్ పురేందరదాస ఇన్ రాగ్ సురటి. నాచికే కోళబేళ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి నమ్మినారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ వారణాసి కాళీప్రసాద్ బాబు.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri Balijepalli Ramakrishna Shastri. He was accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri Varanasi Kali Prasad Babu.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam Channel kosam Akashavani Hyderabad Kendra Samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'd be listening to Ragamalika Saurabh, sung by Sri Modumudi Sudhakar and Party.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మోదుమూడి సుధాకర్ బృందం గానం చేసిన రాగమాలిక సౌరభం.
1: ఇన్ టుడేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు ఘనరాగ మాలికా వర్ణం సెట్ టు ఆదితాళ్ రిటన్ బై శ్రీ మోదుమూడి సుధాకర్.
2: కార్యక్రమంలో ముందుగా ఘనరాగ మాలికా వర్ణం ఆదితాళం శ్రీ మోదుమూడి సుధాకర్ రచన

0: కరుణింపవే శ్రీ మోదుమూడి సుధాకర్ రచన విన్నారు రాగమాలిక ఆదితాళం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ నౌ యూ విల్ బి లిస్నింగ్ టు ఫ్యూ దేవీ కీర్తనాస్ సంగ్ బై శ్రీమతి విష్ణుపుత్ర సరస్వతి అండ్ శ్రీ మోదుమూడి సుధాకర్.
0: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇప్పుడు శ్రీమతి విష్ణుపుట్ల సరస్వతి మరియు శ్రీ మోదుబుడి సుధాకర్ గానం చేసిన దేవీ కీర్తనలు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్యం వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి కామరాజు. కీరవాణి రాగాలాపన తానం చతురస్ర జాతి త్రిపుట తాళం. పల్లవి సాహిత్యం అంబాదేవి కీరవాణి సదానన్ను బ్రోవు.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి ఎన్ రాగ్ కీరవాణి సెట్ టు చతురస్ర జాతి త్రిపుట తాళ్. He is accompanied on mridangam by Shri P.V. Kamaraju. The lines of Pallavi are Amba Devi Keeravani Sada Nannu Brovu.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పేరి శ్రీరామమూర్తి వయలిన్ వాద్యం రాగం తానం పల్లవి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పివి కామరాజు.
1: యు వర్ లిసనింగ్ టు రాగం తానం పల్లవి ఆన్ వయలిన్ బై శ్రీ పేరి శ్రీరామమూర్తి. హీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పివి కామరాజు.
0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఉమయాలపురం కె శివరామన్ మృదంగ లైవిన్యాసం వింటారు. రూపక తాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ మృదంగ లైవిన్యాసం బై శ్రీ ఉమయాలపురం కె శివరామన్ సెట్ రూపక్ తాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఉమయాలపురం కె శివరామన్ మృదంగ లైవిన్యాసం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical mridanga live vinyasam by Sri Umayalapuram K. Shivaraman. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.